పదని సనిద తణత జం తప జోనత జం జం పదని పదప జం తజం పమ తనకు జం జం పమపదీం తగిట నిదమ జం తరిత సనిద కుకుం తగిట గరి నిత జం పదని తగం తరిగమ తగిట జం గరి